0: ఉంగులుష్ లంపై కొలు పాతిలో ద్రపాతి ఉతు శాంతి నగర గిలింగ వసిపి కన్ని వాత్ మాంగ్ చాంగ్ కోక్వి జయ కుసుమాత్ మాంగ్ చాంగ్ కోక్వి జయ మల అలు మాంపా ది సతంగ ఇంగ గనవియాతి సుమరుక్ దిమి గవిలు అన్యా చలంగ్ దిమి గమల తునలం పాయత కచరియుష్ ది నగర అమరత Raden Gatut Kaca ingkang halu mampah matroli kaya negara. Nuju naliti kaya negara. Watak wantus Raden Gatut Kaca duduwong samane halu mampah ngeprik sodir merak ngebing sosodiran. Tidak kentingannya pun macan-macan nanadriya.
1: Sinjang kirut sejati.